0: Pacific Music లో రేడియో వనవాట్
1: బై కికి చమురే
0: ఆహా కమ్ల సర్వర్ ఆఫ్ కింగ్డమ్ విత్ థాంగా
1: ఫిలిమో
0: బీట్ ద సొలొమన్ ఐలండ్స్.